భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం ఉపేరతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రవేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం రాగాది దోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి